ప్రతిశాలలమితి ప్రతిశ్రదే కళ్యాణి వేదపుర నాయక ధర్మపత్ని సత్యాయుధం నిజసుతాయ దుఃఖాయ దాత్రీ శ్రీకృష్ణ మారి గిరిజే తవ సుప్రభాతం.